కర్జకంలో పొరబడిగిదురు నీచు కథచిత్ర కట్టి పతంగరు. శిల్పి కిషోర్ కుమార్. సంగీత నిర్దేశన రాహుల్ దేవ్ బర్మన్. గీతరచన కరిచంతి ఆనంద్ బక్షీ.